0: స్వామి, నిన్నీ సభెట్టు ఆజపాడదు పోయినాయే శనిదేవరు
1: అందప్ప.
0: నిన్ను బరల్లావే, నిన్ను కళింకావే, నిన్న కైకారదాం తెలక మల్పే, ఇంత మాత శపథ పాడద పోయినంచిన స్వామిదేరి ఎదురుడు నీటో పడ్డబురుదు మాపు కొరడు స్వామిని అన్నట్టే అందా. నీకు మాత సూతరత
1: గొత్తాత
0: అప్పగనే క్షమ కొరందినంచిన ఆ శనిదేవరు నన్న పూజ మలుతుంది అనుగ్రహం మలిపారుడా.
1: చూరు కడమే మలిపేరు అండి.
0: ఏళ్ళర వర్ష కాట కొరపే పంపిన శపథ పాడినంచిన శనిదేవరు వా పూజ గల కుడవత్యంగా అనుగ్రహం మలిపేరు పంపిన ధైర్యనే ఇంకింది.
1: కొంచెం సంకోచన మలిపేరాందు పూజ మలుతుండ
0: సంకోచన ప్రశ్నత్తు స్వామి. ఓ క్షత్రియ వీరే
1: అవును,
0: క్షత్రియ కులొట్టు పుట్టినాయకు ననవరైన ఎదురు తరే తగ్గవునేందు మిత్త జనకులేవాడు దేవేరావాడు బగ్నాథు బగ్గోలి నెలముట్ట బగ్గోలి అయితే బగ్గిర సాధ్యం నెలట అడ్డ బురుదుగేండు అప్పగవలి అందిన శనిదేవేరు ఈరు పండిలక పూజ మలతి పెట్టు మాత బురుదు పాడు ఎలా బొచ్చి స్వామి. నువ్వు ఆపిన పోపిన వత్ యాను తూ అనువే నీకు కేండి నుంచి నీకు కొంచెం శిష్టాచార కేనందే సరి రాజ్యద అధికార తూనెరానత్తడీ పూర సరియాపడ సింగనడు కుళ్ళుడు ఇంక మనసులాపుజీ ఓడే ముట్ట సరి దేవరి ఇంక కాట కొరపెరా ఆడగ ముట్టయిన సైసొందు యాను ఎదురు సాపేదు దాని
1: ఈరకు మనసిజ్జందీర విప్ర పరిషత్తు ఎంకల కూర ఇంకా ఆయనాత శనిదేవర చెప్ప ఈయన ఎడ్డగాత్ర మలుతుంది ఉప్పు
0: అవును ఇక్కలేదు సేర్రావు.
1: సరే
0: యానంతు మలపలేదు అని అరేంజ్
1: శనిదేవరే ఈయన కాపాడు ఇంకా బర్త
0: దుఃఖ దాదాపు తూపే.

0: సాతాను అన్న
1: ఏలేని మనస్సు ఏం చేస్తున్నాడు
0: ఆహా
1: వీళ్ళను ఎప్పుడు పరిశోధించి ఏం ప్రభు
0: అవును లెక్కలేదు సార్ ధ్యానం కుమార్ అని అరే
1: చని దేవి

0: అంజు లక్ష
1: అరవై లక్ష అనుకుంది
0: ఆచార్యులు అంజు లక్షలు ఈ తెలంగాణ మొత్తం ఉంది అందు
1: ఉందా
0: ఉందా
1: ఇదే ఇదే